పారు సర్వలాగి సర్వ కాయకు సర్వ కుమృత పారు సర్వగంధ సర్వహంత సర్వదేన పేగో సర్వశాస్త్ర జానీ జ రూపురంగారీకో పరం వీ ప్రాణ జాక నీత పాకు.